శిక్షె అనుభవించలేదు. చలువయ్య చలువో దారి తందన్న, రంగయ్య రంగసాని తాని తందన. చలువయ్య చలువో దారి తందన్న, రంగయ్య రంగసాని తాని.